0: శాంతకానందక మహా అత తాయ
1: శాంతకానంద కంటి కన్న పాయ
0: శాంతకానందక మహా హతయారా
1: శాంతకానందక పరమేశ్వర మారా
0: శాంతకానందక రాజతే హీన
1: శాంతకానందక దుఃఖియా విలీన
0: శాంతకానంద కో సర్వోగ
1: శాంతకానంద కో సదా జోగ
0: శాంతి కీ నిందా దోఖ మహ దోఖ
1: నానక సంత పావే తా ఉసా పియోయ మోఖ
0: శాంతకా దోఖీ సదా అపవేత
1: శాంతకా
0: శాంతకే దుఃఖీ కోడాన్ లాగ
1: శాంతకే దుఃఖీ కోసం ప్యాగ.

0: ప్రభ భిక్షాంత దీన దయాల నాథ నాథ గోవింద గోపాల నాథ పురుఖ కారణ కర్తార జో జో జపే సోయ పనీత రామ నిర్గుణ యార నీచ అజాన సర్వ వికంఠ ముకుత ముఖ పాయ राज भोग बड़े आई
1: आगे नाम की कथा मन पाई
0: भोजन का प्रसंगीत
1: हरी
0: सो करनी सोबा।

0: శాంతకానంద మహా అతతాయ
1: శాంతకానంద కంటికన్నపాయ
0: శాంతకానంద మహా హతయారా
1: శాంతకానంద పరమేశ్వర మారా
0: శాంతకానంద

0: ప్రభ భిక్షాంత దీన దయాల నాథ నాథ గోవింద గోపాల నాథ పురుఖ కారణ కర్తార
1: జో
0: జో జపే సోయ పనీత
1: రామ
0: నిర్గుణ యార నీచ అజాన సర్వ వికుంఠ ముకుత ముఖ పాయ राज भोग बड़े आई
1: आगे नाम की कथा मन पाई
0: भोजन का।